పాతు శిరోదేశం సూర్య పాతుల నాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకర ఘ్రాణం పాతు తపాను ముఖం పాతు సదా రవి జిహ్వ.